ఓ సుబ్రహ్మణ్య అగ్రగణ్య కారుణ్య సింధు దేవా శరణ్య జగమాన్య భక్త బంధు కైబుగిదు సుగితొనువో ఓ సుబ్రహ్మణ్య.